ననుకేతో నచక్రోతాం సమాచలే కించియేన వింజో పరే ఉపవథయో సుఖినో వా ఖేమినో హోతు సాఫే